0: ఫోన్ పాయింట్ సంగా సదై రివార్డెడ్
1: బిపి కొయిర్లా మెమోరియల్ క్యాన్సర్ అస్పతాల్ తథా ఎన్పిఐ నారాయణీ సాముదాయిక అస్పతాల్ భరత్పూర్ చితవన్ కా వరిష్ఠ క్యాన్సర్ రోగ విశేషజ్ఞ అబ పోఖరామా కే తపాయికు శరీరమా గాఠాగుఠీ తథా స్త్రీ సంబంధీ బ్రేస్ సమస్య తథా పాఠేగర్ సంబంధీ సమస్య లగాతార్ భైరాఖ్ ర ఔషధి ప్రయోగ గరిరాఖే పని నికో నహునే ర క్యాన్సర్ భైర ఔషధి సేవన్ గరిరాఖ్ను భైకు ఛ మహిళా సంబంధీ భైరాఖ్నే లగాతార్ సమస్యకు సమాధాన్ ర సహీ ఉపచార గరాయి ఢుక్క రహనకు లాగి वरिष्ठ क्यान्सर रोग विशेषज्ञ डाक्टर समीर शर्मा पोखरा आउँदै हुनुहुन्छ स्वास्थ्य लाभ लिनुहुन अनुरोध गरिन्छ
2: डाक्टर आउने मिति यही जेठ 9 गते शनिबार बिहान 9 बजे देखि दिउँसो 3 बजे सम्म सम्पर्क परिचित मेडिकल हल प्राली परिचित स्वास्थ्य क्लिनिक पोखरा 4 गैरापाटन पालिखेचो सम्पर्क 98434032929 98028 59321 061
3: घरेको भए हैन गरिहाल्नुस् यी सेवाबाट सहारा हेल्थ इन्स्योरेन्स
4: अस्पताल भर्नाको खर्च ल्याब शुल्क र अन्य मेडिकल बिलसँग अब डराउनै पर्दैन सहारा हेल्थ इन्स्योरेन्सले दिन्छ भरपर्दो स्वास्थ्य बिमा कभरेज न कुनै फाइनान्सियल तनाव न त क्याशकै झन्झट सिधै तपाईँको ई सेवा एपबाट
3: ई सेवाबाट सहारा हेल्थ इन्स्योरेन्स
4: शिखर इन्स्योरेन्सको सहकार्यमा
3: अस्पताल खर्च सहाराले गर्छ
4: ई सेवा सबै सधैँ सँगै
5: लगभग सबैजना आइसक्नुभयो आजको वडा स्तरको छलफल सुरु गरौँ न त
6: हुन्छ
5: आज हामी पहिरो जानु पूर्वको लक्षणहरूको बारेमा विज्ञको कुरा सुन्छौ
6: हेर्नुहोस्